ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గోదేవస్యాధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్ఓం భువః ఓం స్వాహా ఓం మాః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గోదేవస్యాధీమహి.

ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భార్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూరోం భువః ఓం స్వాహా ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం.